పచ్చత్తరు రావడ కుమ్మకడ హనుమన్య తత్త భాగవతం ఏ ఆలస్యత కప్టి జట్ట పరజాలో నిస్కిజా మంటిజా ట్యాక్కై టీక్న మదిన్న యో శరీరమా జో కాట్ను కాటిస్ మజా మైలే బల్ల చిని తలాయి త బడ లెత్ర వైస్ దుర్జన తైలే గర్ను గరిస్ సబై బలహరి సారా బిగారిస్ గుణ హరి శరణం.